0: స్తుతివే భవ. హల్లెలూయా. ఉపర నమస్కార వేవా దేవియాన్ వహన్స్.
1: వీర్తిన బాషిగర బక్తిన బాషిగర బరా.